0: జగత్త కేవలం ఆత్మవిశ్వాసం కలుగుకున్నంత సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతాయి తీరల్లా. జీవిత రక్షణగా వినాను వస్తున్నావు హోమ్ బ్రేకే, ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యవిల్ల. నిమ్మ నెలనల్లి, నిమ్మ ఆశ్రయదల్లి, నిమ్మ దినిత్యద చెటువటికి నన్న జీవనం బెలసుకున్నంత నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్కాలను బిట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ మాడికొడువంత ప్రసంగ ఒదగించుకుంటారే అదన్న దేవతగలారు మెచ్చలిక్కిల్ల. అంత ఈ సందర్భ ఒదగి బందంత ఇల్లి ఖండితవాగి నాను ఈ మాతన్న నడసలిక్కి సాధ్యవిల్ల. ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೆ ಹೋದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಈತನನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೀನಿ.
1: ಏನು ನಮ್ಮ ವಂಶದ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ.

నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారాయణ గరి నమో నమో నారా